0: గారే గారే
1: జరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్ల
0: గారే గారే
1: సూరకి తరదే సూర్ ఇన్నాయా అదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలదే.